0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమంలో ఇవాళ నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే నేడు శుక్రవారం నాడు కాబట్టి మనం కొన్ని భక్తి పాటలను ప్రసారం చేస్తాము అలవాట్లు ప్రకారంగా. అయితే ఇవాళ మీరు క్షేమంగానే ఉన్నారని, మంచి భక్తి భావాలతో పాటు కూడి ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టున్నాం.

అసలు శ్రోతలారా, రాముడి ఆదర్శ జీవితం అంటే ధర్మం, కర్తవ్యం, కరుణ. కొంతవరకు నేటి కార్యక్రమంలో మనం ఈ మహాపురుషోత్తమ యొక్క జీవితం గురించి మాట్లాడటము.

మనిషి జీవితంలో సరైన దిశ చూపే వెలుగు ధర్మం. ఆ ధర్మాన్ని జీవించి చూపిన మహానుభావుడు శ్రీరాముడు. రామాయణం కేవలం రాజకుమారుడి కథగా కాకుండా ఒక మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, కష్ట సమయంలో ఎలా నిలబడాలి అని నేర్పే ఆదర్శంగా నిలుస్తుంది.

ధర్మం అంటే ఏమిటో రాముడు మనకు ప్రత్యక్షంగా తెలియజేస్తాడు. మొట్టమొదటిగా రాముడు కర్తవ్యాన్ని అత్యంత గౌరవించాడు. రాజాభిషేకం సమయం దగ్గర పడునప్పుడు తనకు అనుకూలమైన మార్గం ఏదైనా ఉన్నప్పటికీ తండ్రి మాటకు కట్టుబడి అడవికి వెళ్ళడం ఆయని గొప్పతనం.

ఇక్కడ మనం గమనించాల్సింది రాముడి నిర్ణయం వాక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి. మన జీవితంలో కూడా లక్ష్యాలు ముఖ్యమే, కానీ ఆ లక్ష్యాల కంటే ముందు బాధ్యతలను గౌరవించడం అవసరం.

రాముడు చూపిన పాఠం ఇదే, బాధ్యతలు అత్యంత అవసరం. సరైనది చేయడం అంటే కష్టమైన మార్గాన్ని కూడా నడవడం.

రెండవడి రాముడు కరుణకు ప్రాణం ఇచ్చాడు. అడవిలో ఉన్నప్పుడు కూడా ఆయని మనస్సు కేవలం బాధపడటానికి పరిమితం కాలేదు. మానవాసంలో బాధలు వచ్చిన తన భార్య సీత పట్ల ప్రేమను, సహచరులపై గౌరవాన్ని, వృద్ధుల పట్ల శ్రద్ధను కనసాగించాడు.

అవునండి శ్రోతలారా, అలాగే రావణ శూరుడు తప్పు చేసినప్పటికీ రాముడు ప్రతీకారం కోరినట్లు కాకుండా ధర్మాన్ని స్థాపించాలని భావించాడు. అంటే కరుణ అంటే బలహీనత కాదు, అది శక్తిని నియంత్రించగల సమర్థ్యం.

0: అవునండి భక్తులారా, రాముడు మనస్సులో స్థిరత్వం ఉంది. రాముడు తట్టుకోలేని పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నారు. వియోగం, ప్రమాదాలు, అసవ్యాలమైన మాటలు, జీవన పరీక్షలు అయినా అతను తన ధర్మ మార్గాన్ని వదలలేదు.
1: రామా, శ్రీరామా, కోదండరామా.

అలాగే భక్తులారా, మనం కూడా జీవితంలో ఎన్నో బీడి డీడుకులను చూస్తాం. కొన్నిసార్లు మనం ప్రణాళికలు విశాలమవుతాయి, సంబంధాలలో విభేదాలు వస్తాయి, ఆరోగ్యం క్షణిస్తుంది. అప్పుడు మనం నా వల్లనా, ఎందుకు జరిగింది అని ఆలోచించి నిరాశ చేద్దాం అవకాశం ఉంటుంది. రాముడు మాత్రం కష్టాల మధ్య కూడా లక్ష్యాన్ని మరచిపోలేదని మన మనస్సుకు ధైర్యం నేర్పుతాడు.

అవునండి శ్రోతలారా, ఇంకా కొన్ని నిమిషాలున్నాయి మన కార్యక్రమం కోసం. చివరిలో రాముడు ఆదర్శ జీవితం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ధర్మం అంటే నియమాలు మాత్రమే కాదు, ప్రేమతో కూడిన నడవణి, నిజాయితీతో కూడిన ప్రవర్తన, బాధ్యతతో కూడిన నిర్ణయాలు. రాముడు నేనే సరైన వాడిని అనే అహంకారంతో కాకుండా నేను సరైన దాన్ని చేయాలి అనే ఆలోచనలో జీవించాడు. అందుకే రామాయణం ప్రతి తరానికి ప్రేరణగా మారింది.

అవునండి భక్తులారా, దుర్భాగ్యంగా ఈనాటి ప్రసారం పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. హరే శ్రీనివాస, జై శ్రీరామ్.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
3: శ్రోతలకు నమస్కారం. ఇది రేడియో మారిషస్ 819 కిలోహెర్ట్జ్ ద్వారా మీరు వింటున్నారు మన దైనందిన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం. ఈ 20 నిమిషాల కార్యక్రమంలో ఈరోజు నేను విష్మా మీ సేవలో ఉన్నాను. తప్పకుండా కార్యక్రమం విని మీకు నచ్చుతుందని నా ఆకాంక్ష. పడంది సమయం వ్యర్థం చేయక కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం. ఈ భక్తి పాటతో

0: భక్తి ఉన్న చోట భయం ఉండదు, నమ్మకం ఉన్న చోట నిరాశ ఉండదు. ఆధ్యాత్మికతతో మనస్సుకు ప్రశాంతతనిచ్చే మా ప్రత్యేక భక్తి కార్యక్రమానికి ఇంకొకసారి మీకు స్వాగతం పలుకుతున్నాను.
1: హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ గోకుల బాల హరే కృష్ణ రాధా లలా.

దైవ స్మరణ మనసుకు బలం, భజనలు జీవితానికి వెలుగు. భక్తి భావాలను పంచే ఈ పవిత్ర కార్యక్రమంలో మాతో కలిసి ఉన్నందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము.

పూజలు ప్రార్థనలు మంచి ఆలోచనలు మన జీవితాన్ని సానుకూలంగా మార్చగలవు ఆధ్యాత్మికత సందేశాలతో మీ ముందుకు వస్తుంది ప్రతిరోజు ఈ కార్యక్రమం విశేషంగా శుక్రవారం నాడు మా భక్తి కార్యక్రమంతో మీకోసం ఉంటాము అయితే శ్రోతలారా ఇంతటితోనే స్వరాల వేదిక అనే కార్యక్రమం పూర్తి అవుతున్నది మాతో ఉన్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను ఇంకో కార్యక్రమం వరకు నేను విష్మా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను శుభరాత్రి నమస్కారం